0: కారే
1: ఏ దరబడజే
0: కారే కారే
1: ఏ సూర బదల
0: కారే కారే
1: ఏ అమ్మక బట్టల
0: కారే కారే
1: ఏ సూర కి దరజే ఏ సూర ఎన్నాయా అదు
2: ఏక చతుర నార అమ చోడగలజే ఏక చతుర నార అమ్మ పకడక